0: ఎలాన్ మస్క్ వగే చాపర్సన్ లా
1: ఏక లడ్కీ కో దేఖా తో
0: సకర్బర్గ్ వగే బిలియనపతియో మే వెలావ ప్రాక్టీస్ కరనో అమతక కరన్నేపా అపి లంగట గుడాక్ దేవల్ గన్న ప్రాక్టీస్ ఇక మార వెదగత్

రైట్ అడే పటంగా అడిగిన తీయండి. అభిమైపోతే మడే పటంగా కూడా ఫేస్బుక్ లైవ్ కి ఇన్న కట్టి మిన్న ఛాలెంజ్ కాదు. వెడ్డిపురం ఫేస్బుక్ లైవ్ కి కమెంట్ కిరానికి కౌదు గిల మంబాలన్నవాద హరిత రహాయ మారవేది వెడ్డిమ్మ కమెంట్స్ ఎన్ని కాగెందుకు గెలబలున్నావా అభివలము కౌదు వెడ్డిపురం అదే కమెంట్ కిరానికి హరి

ఫేస్బుక్ లైవ్ కి బలాగ్రి ఇన్ను కూడా కట్టి వెడి వెనవా వాటర్ దహాయా మార వెనకా టైమ్ కి తీనా కమెంట్ సెక్షన్ కి పులువన్న వన్ కే కల్ల వెన్నన్ హరిద్ టఫారి కల కమెంట్ కల్ల షేర్ కరన్ తమ ఇది అపి బలము వెడి కొడదా ఇది కేలా